చేంజ్ కట్టవన్ను చేంజ్ కొడమొత్తం చేంజ్ కట్టుందా ఎత్తుల కరెండు ముందు చూడలాయా చిన్న చూడం తాగు మన చేతి ముందు కేరే లాయాను అది పంద్రా కాదు బుల్లెట్లగా